0: పార్వతి
1: మెదవతి
0: అలరినా
2: చిరిహినా
0: మధువికా
1: సోపుగా
0: నదుల నిద్రదం తన ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ వేలికి కన ధర ధర అనురాధా
1: ఉగహదా
0: అనురాధా
1: ఉగహదా
0: జోలే బుడే జా జోలే బుడే జా జోలే బుడే జా జో